0: ஐந்து மணிக்கு அரங்கிசை, ஸ்ரீ வித்யா விஸ்வநாத் அவர்களின் வீணை இசை கேட்கலாம். திருவனந்தபுரம் ஆர் வைத்தியநாதன் அவர்கள் மிருதங்கம். 6:05 நிகழ்ச்சி நிரல், தொடர்ந்து திரையிசை. 6:30 மார்க்கெட் மந்த்ரா. 7:10 இளைய பாரதம். வாழ்க்கை ஓட்டப்பந்தயமா அல்ல ஒரு அழகிய பயணமா? உரை வழங்குபவர் வி மேக்னா. திருக்குறளில் திளைக்கும் காதல், டி யோகலட்சுமி வழங்கும் உரை. தொடர்ந்து ஒழுக்கம் மனித வாழ்வின் முதுகெலும்பு, உரை வழங்குபவர் எம் ராஜலட்சுமி. இவை அனைத்தும் எமது இளைய பாரதம் நிகழ்ச்சியில் ஒளிபரப்பாகும். 7:50 செய்தி கதம்பம், 8:10 திரைகானம். ஸ்பாட்லைட், 9:30 கரண்ட் அஃபேர்ஸ், 10:10 விஸ்வதர்பன், 10:20 வேர்ல்ட் நியூஸ். இவை அனைத்தும் டெல்லி அஞ்சல். 10:30 வெஸ்டர்ன் மியூசிக், 11:10 மத்திய அரசின் 12 ஆண்டுகள் நிறைவு குறித்து பல்வேறு கருப்பொருள்களிலான சிறப்பு இருமொழி கலந்துரையாடல் டெல்லி அஞ்சல். இதில் பங்கு பெறுபவர் மத்திய மகளிர் மற்றும் குழந்தைகள் மேம்பாட்டு அமைச்சர் அன்னபூர்ணா தேவி அவர்கள். 11:45 திரைகானம். இதுவரை எஃப்எம் கோல்டில் இன்று இடம்பெற இருக்கும் நிகழ்ச்சிகள் குறித்த அறிவிப்பு கேட்டீர்கள்.
1: ஆகாஷ்வாணி சார்பில் வெளியிடப்பட்டுள்ள NIPP நோட்டீஸ் இன்வைட்டிங் புரோகிராம் ப்ரொபோசல்ஸ், கண்டென்ட் கிரியேட்டர்ஸ் உருவாக்குநர்களிடமிருந்து விண்ணப்பங்கள், முன்மொழிவுகள் வரவேற்கப்படுகின்றன. நிகழ்ச்சிகள் குறித்த முன்மொழிவுகளை சமர்ப்பிப்பதற்கான கடைசி நாள் வரும் July 31st.
2: தகுதியுள்ள தயாரிப்பாளர்கள், நிறுவனங்கள் மற்றும் உள்ளடக்க உருவாக்குநர்கள் இந்த வாய்ப்பை பயன்படுத்திக் கொள்ளுமாறு கேட்டுக் கொள்ளப்படுகிறார்கள். மேலும் NIPP தொடர்பான முழுமையான விவரங்களையும் விண்ணப்ப படிவங்களையும் பிரசார் பாரதி மற்றும் ஆகாஷ்வாணி இணையதளத்தில் பெறலாம்.
1: இணையதள முகவரி http://prasarbharathi.gov.in/NIPP.
2: மீண்டும் நினைவூட்டுகிறோம், NIPP திட்ட முன்மொழிவுகளை சமர்ப்பிப்பதற்கான கடைசி நாள் 31/7/2026.
0: தொடர்வது தெலுங்கு, அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
3: ஆகாஷ்வாணி వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
4: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा.
3: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60 పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక

0: విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశానికి అంకితం చేస్తారు. గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల, పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology. The India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ

0: పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. దేశంలో జమిలి ఎన్నికలపైన చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్ 18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్ 18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் மிருதுளா. தலைப்புச் செய்திகள். இந்தியா வெனிசுலா இடையேயான நட்புறவு மேலும் வலுவடையும் என்று பிரதமர் திரு நரேந்திர மோடி தெரிவித்துள்ளார். மாநிலங்களவை உறுப்பினர்களுக்கான தேர்தலில் போட்டியிடும் வேட்பாளர்கள் பட்டியலை பிஜேபி மற்றும் காங்கிரஸ் கட்சிகள் வெளியிட்டுள்ளன. நேபாள் வெளியுறவு அமைச்சர் திரு ஷிசிர் கனால் 3 நாள் அரசுமுறை பயணமாக இன்று இந்தியா வருகிறார். இந்தியா ரஷ்யா இடையேயான நட்புறவுக்கு களங்கம் விளைவிக்கும் முயற்சிகள் ஒருபோதும் வெற்றியடையாது என்று ரஷ்ய அதிபர் திரு விளாடிமிர் புட்டின் தெரிவித்துள்ளார். 18 வயதிற்குட்பட்டோருக்கான ஆசிய கோப்பை ஹாக்கி போட்டியின் ஆடவர் பிரிவு அரை இறுதி ஆட்டத்தில் இந்தியா இன்று பாகிஸ்தானை எதிர்கொள்கிறது. இனி விரிவான செய்திகள். இந்தியா வெனிசுலா இடையே எரிசக்தி, அரிய வகை கனிமங்கள், தொழில்நுட்பம், விவசாயம், சுகாதாரம், மக்கள் தொடர்பு உள்ளிட்ட பல்வேறு துறைகளில் ஒத்துழைப்பை வலுப்படுத்துவது குறித்து அந்நாட்டு அதிபருடன் விரிவாக விவாதிக்கப்பட்டதாக பிரதமர் திரு நரேந்திர மோடி தெரிவித்துள்ளார். இது தொடர்பாக சமூக வலைதளத்தில் அவர் வெளியிட்டுள்ள பதிவில், லத்தீன் அமெரிக்காவில் இந்தியாவின் நட்பு நாடாக திகழும் அந்நாட்டுடன் பரஸ்பரம் இருதரப்பிற்கும் பயனளிக்கும் நடவடிக்கைகளை இணைந்து மேற்கொள்வது என முடிவு செய்யப்பட்டதாக குறிப்பிட்டுள்ளார். இதனிடையே செய்தியாளர்களிடம் பேசிய வெளியுறவுத்துறை செயலாளர் திரு ருத்ரேந்திரா டாண்டன், உலகில் அதிக எண்ணெய் வளம் கொண்ட நாடாக வெனிசுலா திகழ்கிறது என்றும், எரிசக்தி துறையில் அந்நாட்டுடனான ஒத்துழைப்பை வலுப்படுத்த இந்தியா விரும்புவதாகவும் கூறினார். இது தவிர கால்நடை வளர்ப்பு, போக்குவரத்து, வேளாண் உபகரணங்கள், வாகன உற்பத்தி மற்றும் மருத்துவ உற்பத்தி போன்ற துறைகளில் இணைந்து செயல்படுவதற்கான வாய்ப்புகள் குறித்தும் விவாதிக்கப்பட்டதாக திரு டாண்டன் தெரிவித்துள்ளார். இந்தியா பிரிட்டன் இடையே பரஸ்பரம் பயனளிக்கக்கூடிய பல்வேறு துறைகளில் இணைந்து செயல்படுத்துவதற்கான வாய்ப்புகள் உள்ளதாக வெளியுறவு அமைச்சர் திரு ஜெய்சங்கர் தெரிவித்துள்ளார். சமூக வலைதளத்தில் இக்கருத்தை பதிவிட்டுள்ள அவர், இந்தியா வந்துள்ள அந்நாட்டு வெளியுறவுத்துறை அமைச்சருடனான பேச்சுவார்த்தைகள் ஆக்கப்பூர்வமாக இருந்தது என்று குறிப்பிட்டுள்ளார். இந்த சந்திப்பின் போது பொருளாதார வளர்ச்சி, தொழில்நுட்பம், புதுமை கண்டுபிடிப்புகள், பாதுகாப்புகள், பருவநிலை மாற்றம்,

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో

సఖులు ఈనాటి మన మహిళా మండలిలో మద్రాసు ప్రాంత ప్రసిద్ధ నారీమణులు శ్రీమతి శ్రీలక్ష్మీ మోహన్ రావు గారి ప్రసంగం ఇంకా పాటలు వింటారు. ముందుగా

మన శరీరంలోని అన్ని భాగాలను దృఢపరిచి శక్తిని పెంపొందించడమే కాకుండా ఒక సంపూర్ణ జీవనాన్ని అందిస్తుంది యోగా. ప్రతినిత్యం యోగా శీర్షికన ఈరోజు మనం చక్రాసనం ఆచరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని తెలుసుకుందాం. చక్రాసనం ఆచరించడం వలన కాళ్ళు, మణికట్టు, భుజాల కండరాలను బలోపేతం చేస్తుంది. ఉదర కండరాలను సాగదీసి అధిక కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ వేగవంతం చేసి చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది మరియు మహిళలలో హార్మోన్ల సమతుల్యత పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే చక్రాసనం ప్రతినిత్యం ఆచరిద్దాం. యోగాసనాలు ఎప్పుడూ నిపుణుల పర్యవేక్షణలో ఆచరించడం శ్రేయస్కరం.

0: కేఎన్ కాత్యాయని గానం చేసిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు మద్రాసు ప్రాంత ప్రసిద్ధ నారిమణులు శ్రీమతి శ్రీలక్ష్మి మోహన్ రావు గారి ప్రసంగం విందాం.
1: మన మద్రాసు నగరంలో చాలామంది మహిళా నాయకులు ఎన్నో సంస్థలు ప్రారంభించి సేవలు అందించారు. వారిలో మొదటిగా అన్నీ బెసెంట్ గారు. వీరు 1893లో భారతదేశానికి వచ్చి మద్రాసులోని అడియార్లో శాశ్వతంగా స్థిరపడ్డారు. అక్కడ ఉన్న థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కేంద్రం ద్వారా ఆమె హిందూ సంస్కృతి, దేశభక్తి, విద్య, సామాజిక సంస్కరణలను ప్రోత్సహించారు. భారతీయ విలువలను ప్రోత్సహిస్తూ పాఠశాలను స్థాపించారు. బ్రదర్స్ ఆఫ్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. మహిళా విద్య, పునర్వివాహం, కుల వివక్ష నిర్మూలనకు మద్దతుగా ఉపన్యాసాలు ఇచ్చారు. తర్వాత మద్రాసు స్టాండర్డ్ పత్రికను కొనుగోలు చేసి దానికి న్యూ ఇండియా అనే పేరు మార్చి జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారు. ఆమె నాయకత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీ హోమ్ రూల్ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా మారింది. తర్వాత మూవలూరు రామామృతం అమ్మయారు. మూవలూరు రామామృతం అమ్మయారు తమిళనాడుకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్తగా దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు మరియు మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. తర్వాత పెరియార్ స్వాభిమాన ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ మహిళా విద్య మరియు సామాజిక సంస్కరణల కోసం పనిచేశారు. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డితో కలిసి దేవదాసి నిర్మూలన బిల్లుకు మద్దతు ఇచ్చారు. 1938లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 6 నెలలు వేలూరు జైల్లో శిక్ష అనుభవించారు. తన రచనలు, ఉపన్యాసాలు, సంస్కరణ కార్యక్రమాల ద్వారా మహిళా విముక్తి మరియు సామాజిక మార్పుకు నాయకురాలుగా నిలిచారు. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి వీరు 1886 జూలై 30న పుదుక్కోటలో జన్మించి తమిళనాడులో తొలి మహిళా వైద్యురాలిగా మరియు తొలి మహిళా శాసనసభ్యురాలిగా గుర్తింపు పొందారు. 1907లో మద్రాసు వైద్య కళాశాలలో చేరి సామాజిక అడ్డంకులను అధిగమించి వైద్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించారు. మహిళ

హక్కులు, బాలికల విద్య, బాల్య వివాహ నిర్మూలన కోసం ఆమె నిరంతరం కృషి చేశారు. దేవదాసి నిర్మూలన చట్టం అమలులో ఆమె ముఖ్య పాత్ర పోషించి మహిళలు పిల్లల రక్షణ కోసం అనేక చట్టాలను ప్రవేశపెట్టారు. ఆమె అవ్వే హోమ్, మద్రాస్ సేవా సదన్, క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ వంటి సంస్థలను స్థాపించి మహిళల సంక్షేమానికి సేవ చేశారు. మహిళల సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. సిస్టర్ ఆర్ఎస్ సుబ్బలక్ష్మి. సిస్టర్ ఆర్ఎస్ సుబ్బలక్ష్మి మహిళా విద్యాభివృద్ధి, బాల్య వివాహాల నిర్మూలన మరియు బాల వితంతుల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త. 1886 ఆగస్టు 18 మద్రాసు మైలాపూర్లో జన్మించిన ఆమె చిన్న వయసులోనే వితంతువుగా మారిన విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపించారు. 1911 బిఏలో ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత పొంది మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టభద్రురాలైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 1912 శారదా ఇల్లం, తర్వాత బాలికల విద్య కోసం లేడీ విల్లింగ్టన్ ట్రైనింగ్ కాలేజ్ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు. బాల్య వివాహ నిరోధక శారదా చట్టానికి ఆమె బలమైన మద్దతు ఇచ్చారు. మహిళల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. డాక్టర్ ఎస్ ధర్మాంబాళ్. డాక్టర్ ఎస్ ధర్మాంబాళ్ మహిళా హక్కులు, తమిళ భాషాభివృద్ధి మరియు సామాజిక సంస్కరణల కోసం కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త. 1890 జన్మించిన ఆమె అసలు పేరు సరస్వతి. ఆమె ఆంగ్లం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రావీణ్యం పొంది సిద్ధ వైద్యురాలిగా కూడా సేవలను అందించారు. మద్రాసులో సిద్ధ ఆసుపత్రిని స్థాపించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించారు. విద్యాభివృద్ధి కోసం తమిళ్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రారంభించి బాలికలకు విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు. తమిళ ఉపాధ్యాయులకు సమాన వేతనం కల్పించేందుకు ఉద్యమాలు నిర్వహించారు. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డికి మద్దతుగా నిలిచారు. 1937 నుండి 40 మధ్యలో జరిగిన వ్యతిరేక హిందీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇక మణియమ్మై, అన్నై ఈవిఆర్ మణియమ్మై అని కూడా అంటారు. వీరు పెరియార్ ఈవి రామస్వామి గారి సహచరిగా స్వాభిమాన ఉద్యమం మరియు సామాజిక సంస్కరణ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మద్రాసులో పెరియార్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మహిళ హక్కులను, కుల వ్యవస్థ నిర్మూలనను, బాల్య వివాహాల వ్యతిరేక ఉద్యమాలకు మద్దతుగా నిలిచారు. ద్రావిడ మరియు స్వాభిమాన ఉద్యమ సమావేశాల్లో చురుకుగా పాల్గొని మహిళలకు సమాన హక్కులు మరియు స్వాభిమాన వివాహాల ప్రాముఖ్యతను ప్రచారం చేశారు. మహిళల విద్యాభివృద్ధి మరియు సామాజిక చైతన్యం కోసం అనేక కార్యక్రమాలను ఏర్పరిచారు. మద్రాసులో సామాజిక సంస్కరణ ఉద్యమాలను బలపరిచిన మహిళా నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. రుక్మిణి లక్ష్మీపతి. మద్రాసులో మహిళా సాధికారత ఖాదీ ప్రచారంలో రుక్మిణి లక్ష్మీపతి గారు ప్రముఖ పాత్ర పోషించారు. మద్రాసులో మహిళలకు విద్య, స్వావలంబన అవసరాన్ని ప్రోత్సహిస్తూ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్లో స్థాపక సభ్యురాలిగా సేవలను అందించారు. ట్రిప్లికేన్లో ఖాదీ దుకాణాన్ని ప్రారంభించి విదేశీ వస్తువుల బహిష్కరణకు మద్దతు ఇచ్చారు. మెరీనా బీచ్లో సైమన్ కమిషన్ వ్యతిరేక సభలో పాల్గొని యువతను స్వాతంత్ర ఉద్యమంలో చేర్చారు. 1934 మద్రాసు రిజిస్ట్రేటివ్ కౌన్సిల్కు ఎన్నికైన తొలి మహిళగా నిలిచారు. 1937 మద్రాసు

అసెంబ్లీలో తొలి మహిళా ఎమ్మెల్యేగా, తర్వాత డిప్యూటీ స్పీకర్గా సేవలను అందించారు. గాంధీజీ మద్రాసు వచ్చినప్పుడు హరిజన సేవా కార్యక్రమాల్లో సహాయం చేసి సభలను నిర్వహించారు. ఆమె సేవలను గుర్తుగా మద్రాసులోని మార్షల్స్ రోడ్డుకి రుక్మిణీ లక్ష్మీపతి రోడ్ అని పేరు పెట్టారు. ధన్వంతరి రామారావు మద్రాసు యూనివర్సిటీకి చెందిన ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏ ఆనర్స్ చదివి క్వీన్ మేరీస్ కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేశారు. మద్రాసులో మహిళల అభ్యున్నతి, కుటుంబ నియంత్రణ, మహిళల ఆరోగ్య హక్కులపై అవగాహన పెంచేందుకు విశేషంగా కృషి చేశారు. 1917లో అడయార్ మద్రాసులో స్థాపించబడిన విమెన్స్ ఇండియన్ అసోసియేషన్లో సభ్యురాలిగా మహిళల హక్కుల కోసం సేవలను అందించారు. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ మరియు ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మహిళల సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించారు. కుటుంబ నియంత్రణ ఉద్యమానికి చేసిన విశేష సేవల కారణంగా ఆమెను భారత కుటుంబ నియంత్రణ ఉద్యమ మాతగా గుర్తించారు. జానకి అమ్మాళ్, భారతదేశంలోని ప్రముఖ వృక్ష శాస్త్రవేత్తలలో ఒకరు. ఆమె మద్రాస్ క్వీన్ మేరీస్ కాలేజీలో వృక్షశాస్త్రం చదివి తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. మద్రాస్ యూనివర్సిటీకి చెందిన అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ బాటనీ కేంద్రంలో పనిచేసి ఔషధ మొక్కలపై పరిశోధనలను చేశారు. భారత వృక్ష సంపద పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ కోసం కృషి చేసి సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి మద్దతుకు తెలిపారు. భారత వృక్ష సర్వే సంస్థ అభివృద్ధిలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. మహిళా శాస్త్రవేత్తలకు ఆదర్శనంగా నిలిచిన జానకి అమ్మాళ్ళకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. అంబుజమ్మాళ్ గారు ప్రముఖ సామాజిక సేవకురాలు. గాంధీజీ, కస్తూర్బా ప్రభావంతో ఆమె ఖాదీ ధారణ చేసి దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. సత్యాగ్రహ ఉద్యమాలు, విదేశీ వస్త్ర బహిష్కరణ, వందే మాతరం ఉద్యమాలలో పాల్గొని 1932లో జైలు శిక్ష కూడా అనుభవించారు. హిందీ ప్రచార సభలో సేవలందించి మహిళా స్వచ్ఛంద సేవక బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాస గాంధీ నిలయం స్థాపనలో ఈవిడ కీలక పాత్ర పోషించి మహిళా సంక్షేమం, సామాజిక సేవల కోసం జీవితాంతం కృషి చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఈనాటికి శ్రీనివాస గాంధీ నిలయం చురుకుగా పనిచేస్తూ స్త్రీలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్న సంస్థ. మోనా మిట్టర్ హెన్స్మన్ ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త మరియు పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. 1899 ఆగస్టు 25 బెంగాల్లో జన్మించిన ఆమె లండన్లో ఉన్నత విద్యను అభ్యసించి తర్వాత చెన్నైలోని ఇంగ్లీషు మరియు ఫ్రెంచ్ అధ్యాపకురాలిగా చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం సెనేట్ మరియు సిండికేట్ సభ్యురాలిగా విద్యారంగానికి సేవలను అందించారు. మేరీ క్లబ్వాలా జాదవ్ ప్రముఖ సామాజిక సేవకురాలు. మహిళా సంక్షేమ కార్యకర్తగా మద్రాసు నగర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఊటీలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచి రెడ్ క్రాస్, గర్ల్ గైడ్స్ వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైనికుల కోసం ఇండియన్ హాస్పిటాలిటీ కమిటీని స్థాపించి గాయపడిన సైనికులకు ఆహారం, వైద్యం మరియు అవసరమైన సహాయాన్ని అందించారు. బాలల సంక్షేమం, మహిళా రక్షణ, ఖైదీల పునరావాసం, ఆరోగ్య సేవలు వంటి అనేక రంగాలలో ఆమె

0: విశేష సేవలను అందించారు. మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ స్థాపనలో ఆమె కీలక పాత్ర పోషించారు. సామాజిక సేవను కేవలం దానం కాకుండా ఒక క్రమబద్ధమైన వృత్తిగా తీర్చిదిద్దాలని ఆమె నమ్మకం. నిరాశ్రయ పిల్లల కోసం సేవా సమాజం, బాల విహార్, మహిళల రక్షణ గృహాలు వంటి సంస్థలను ప్రారంభించారు. ఆమె సేవలను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. జీవితాంతం సేవాభావంతో పనిచేసిన మేరీ క్లబ్బాలా జాదవ్ చెన్నై సామాజిక సేవా రంగానికి ఆదర్శంగా నిలిచారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక సేవకురాలు మరియు రాజ్యాంగ సభ సభ్యురాలిగా మహిళా సాధికారత మరియు సామాజిక సంక్షేమానికి కృషి చేశారు. 1909లో రాజమండ్రిలో జన్మించిన ఆమె భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో భాగమయ్యారు. ఆ ఉద్యమాల కారణంగా అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. మహాత్మా గాంధీజీ ఆలోచన ప్రభావంతో సామాజిక సంస్కరణలు, మహిళా విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. 1938లో మద్రాసులో ఆంధ్ర మహిళా సభను స్థాపించగా అది తర్వాత విద్య, వైద్యం మరియు సామాజిక సేవలో ప్రముఖ సంస్థగా ఎదిగింది. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా సేవలందించిన ఆమె పేదలు మరియు నిరాధార మహిళలకు విద్య మరియు వృత్తి శిక్షణ అందించేందుకు కృషి చేశారు. ప్రణాళిక సంఘ సభ్యురాలిగా మరియు కేంద్ర సామాజిక సంక్షేమ మండలి తొలి మహిళగా అధ్యక్షురాలిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి మహిళా విద్య, న్యాయ సహాయం మరియు కుటుంబ న్యాయస్థానాలకు ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేశారు. ధైర్య సాహసాలు, నిస్వార్థ సేవాభావం, సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధతతో దుర్గాబాయ్ దేశ్ముఖ్ భారతదేశంలోని అత్యంత గౌరవనీయ మహిళా నాయకులుగా సరోజినీ వరదప్పన్. మహిళా సాధికారత, విద్యా అభివృద్ధి మరియు సామాజిక సేవల కోసం కృషి చేసిన ప్రముఖ సామాజిక సేవకురాలు సరోజినీ వరదప్పన్ గారు. మహాత్మా గాంధీ ప్రభావంతో చిన్ననాటి నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక సంస్థల్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా మహిళా విద్య, అక్షరాస్యత, స్వయం ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తరించారు. చెన్నైలో పలు విద్యా సంస్థలను స్థాపించి వేలాది మహిళలకు విద్యా అవకాశాలు కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక కార్యక్రమాలు నిర్వహించి సేవాతత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఆమె సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ, పద్మభూషణ్ సహా అనేక పురస్కారాలు అందించారు. ఆర్ శివభోగం, తొలి మహిళా చార్టర్డ్ అకౌంటెంటు, డాక్టర్ సత్యవాణి ముత్తు, మీనాంబాల్ శివరాజ్, బేగం సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ అలాంటి మహిళా ప్రముఖులు ఎంతమందో మన మద్రాసు నగరానికి సేవలను అందించారు.
1: ఇంతవరకు మద్రాసు ప్రాంత ప్రసిద్ధ నారీమణులు శ్రీమతి శ్రీలక్ష్మి మోహన్ రావు గారి ప్రసంగం విన్నాం. మన భారత ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా దేశంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలను అభివృద్ధి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పీఎం సేతు ఈ పథకం ద్వారా ఐటీఐ స్మార్ట్ క్లాస్ రూమ్లు, అధునాతన ప్రొడక్షన్ యూనిట్లు, ఆవిష్కరణ కేంద్రాలు స్థాపించడం మరియు ప్రత్యేక ప్లేస్మెంట్ విభాగాలతో కూడిన ప్రధాన కేంద్రాలు ఏర్పాటు, ఇంకా స్థానికంగా ఉండే విద్యార్థులకు హబ్ ఐటీఐల ద్వారా లభించే ఆధునిక కోర్సులు మరియు డిజిటల్ లెక్చర్స్ను అందిస్తారు. దీనివలన కంపెనీలకు ప్రస్తుతం

ఎటువంటి నైపుణ్యత గల విద్యార్థులు కావాలో వారిని ఎంపిక చేసుకోగలరు. భారత ఐటీఐ కోర్సులు చేసే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పిఎం సేతు పథకం యొక్క పూర్తి వివరాలకు స్కిల్ ఇండియా డిజిటల్ ఐఫన్ పిఎం ఐఫన్ సేతు పోర్టల్ను దర్శించగలరు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలచరాల జీవన విధానం, వాటి సంరక్షణ శ్రీ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు రాయంచ స్వీయ సంగీత సారథ్యంలో లెనినా చౌదరి సారంగపాణి ఆలపించిన జానపద గీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది.

0: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోను కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ, పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు

లక్షా పదివేల హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస

0: వినిపిస్తరించడానికి అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటినుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் வடிவழகி கபிலன். தலைப்புச் செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி இன்று குஜராத் மற்றும் டாமனில் பல்வேறு வளர்ச்சித் திட்டங்களை தொடங்கி வைக்கிறார். உலக சுற்றுச்சூழல் தினம் இன்று கொண்டாடப்படுவதையொட்டி குடியரசு துணைத் தலைவர், பிரதமர் மற்றும் மத்திய அமைச்சர்கள் வாழ்த்து தெரிவித்துள்ளனர். ரிசர்வ் வங்கி இன்று வெளியிட்ட 2 மாத நிதிக் கொள்கையில் ரெப்போ வட்டி விகிதத்தில் மாற்றம் செய்யப்படவில்லை. ஈரான் அணு ஆயுதத்தை நிரந்தரமாக கைவிடுவதற்கு ஒப்புக்கொள்ள வேண்டும் என்று அமெரிக்க அதிபர் திரு டொனால்டு டிரம்ப் மீண்டும் வலியுறுத்தியுள்ளார். அமெரிக்க சர்வதேச சேலஞ்சர் டென்னிஸ் போட்டியில் இந்தியாவின் ராம்குமார் ராமநாதன், ரித்விக் இணை காலிறுதிக்கு முன்னேறியுள்ளது.
1: இனி விரிவான

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈనాటి మన మధురమైన సమయంలో జలచరాల జీవన విధానం, వాటి సంరక్షణ, శ్రీ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం, ఇంకా పాటలు వింటారు. ముందుగా

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పులను తగ్గిస్తుంది. నరాల వ్యవస్థను శాంతపరిచి ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అంతేకాక మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే సుప్త కరుణాసనం మనం రోజూ ఆచరిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. యోగాసనాలు నిపుణుల పర్యవేక్షణలో ఆచరించడం శ్రేయస్కరం.

యోగాసనాలు ప్రతిరోజు ఆచరించడం వలన మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఇంకా ఎన్నో లాభాలు. మరి ప్రతినిత్యం యోగా శీర్షికన ఈరోజు సుప్త కోణాసనం నిత్యం ఆచరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని తెలుసుకుందాం. సుప్త కోణాసనం ఆచరించడం వలన ముఖ్యంగా మహిళలకు హార్మోన్ల సమతుల్యత,

0: కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలచరాల జీవన విధానం, వాటి సంరక్షణ శ్రీ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం విందాం.
1: జలాల క్రింద ఒక రహస్య విశ్వం ఉంది. విశాలమైన, రహస్యమైన మరియు జీవంతో నిండి ఉంది. ఇది మనలో చాలామంది అరుదుగా చూసే ప్రపంచం. లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థలు తక్కువగా అన్వేషించబడినప్పటికీ విపరీతమైన పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకమైన జీవులకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి. ఈ జీవ వైవిధ్యం కేవలం వైవిధ్యం గురించి కాదు, ఇది స్థిరత్వం గురించి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో ప్రతి జాతి యొక్క పాత్రను పోషిస్తుంది. ఒకే జాతిని కూడా కోల్పోవడం ఆహార గొలుసులు, పర్యావరణ వ్యవస్థ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఈ గొప్పదనం ప్రాముఖ్యత కారణంగా జల జీవావరణ వ్యవస్థలను తరచుగా జీవ సంబంధమైన నిధి గృహాలుగా సూచిస్తారు. వైద్య రంగంలో జలచరాలకు అపారమైన సామర్థ్యం ఉంది. అనేక సముద్ర జీవులు మాంసాహారులు లేదా పర్యావరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణ యంత్రాంగంగా ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. ఔషధాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఈ సమ్మేళనాలను ఉపయోగించారు. ఉదాహరణకు, సముద్ర స్పాంజ్ల నుండి తీసుకోబడిన సమ్మేళనాలు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించబడ్డాయి. ఆల్గే మరియు ఇతర సముద్ర జీవులను యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. సముద్రం ఇప్పటికీ ఎక్కువగా అన్వేషించబడలేదు. కనుగొనబడని అనేక జీవజాతులు భవిష్యత్తులో వ్యాధులను నయం చేయడానికి అవసరమైన పదార్థాలను కలిగి ఉండవచ్చు. అందువల్ల జలజీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం పర్యావరణానికి మాత్రమే కాకుండా వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ముఖ్యమైనది. వాటికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ నీటి పర్యావరణ వ్యవస్థలు పెరుగుతున్న ముప్పులను ఎదుర్కొంటున్నాయి. వీటికి మానవ కార్యకలాపాలు ప్రధాన కారణం. జలచరాలకు అత్యంత తీవ్రమైన ముప్పులలో కాలుష్యం ఒకటి. ప్లాస్టిక్ వ్యర్థాలు ముఖ్యంగా హానికరం, ఎందుకంటే ఇది సులభంగా కుళ్ళిపోదు. సముద్ర జంతువులు తరచుగా ప్లాస్టిక్ను ఆహారంగా భావించి వాటిని తింటాయి. ఇది గాయం లేదా మరణానికి దారితీస్తుంది. మైక్రోప్లాస్టిక్స్ ఆహార గొలుసులోకి కూడా ప్రవేశించాయి. ఇది మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రాథమిక వ్యర్థాలు విషరసాయనాలను నీటి వనరుల్లోకి విడుదల చేస్తాయి. అయితే వ్యవసాయ ప్రవాహాలు ఎరువులు మరియు పురుగు మందులను పరిచయం చేస్తాయి. ఈ పదార్థాలు యూట్రోఫికేషన్కు కారణమవుతాయి. ఇది అధిక ఆల్గల్ పెరుగుదలకు మరియు ఆక్సిజన్ స్థాయి యొక్క క్షీణతకు దారితీస్తుంది. మురుగునీటి విడుదల నీటిని మరింత కలుషితం చేస్తుంది, వ్యాధులను వ్యాప్తి చేస్తుంది, జలచరాలకు హాని కలిగిస్తుంది. వాతావరణ మార్పు జలజీవావరణ వ్యవస్థలను ప్రమాదకర స్థాయిలో మారుస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్ర జీవులలో ఉష్ణ ఒత్తిడిని కలిగిస్తాయి, పగడపు దిబ్బలకు ప్రత్యేకించి హాని కలిగిస్తాయి. దీర్ఘకాలంగా వేడికి గురైనప్పుడు పగడపు దిబ్బలు బ్లీచింగ్కు గురవుతాయి. తెల్లబారిన పగడాలు తమ సహజీవన ఆల్గేను కోల్పోతాయి, చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది. కరుగుతున్న హిమాని నదాలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. అయితే ఉష్ణోగ్రత, లవణీయతలో మార్పులు జీవజాతుల పంపిణీ మరియు వలస విధానాలకు అంతరాయం కలిగిస్తాయి. సముద్రపు ఆమ్లీకరణ, పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ శోషణ వలన పగడాలు మరియు మొలస్క్ల వంటి సముద్ర జీవుల పెంకులు మరియు అస్థిపంజరాలను బలహీనపరుస్తుంది. చేపలు పునరుత్పత్తి చేయగలిగిన దానికంటే వేగంగా పట్టుకున్నప్పుడు ఓవర్ ఫిషింగ్ జరుగుతుంది. ఆధునిక ఫిషింగ్ టెక్నాలజీలు సామర్థ్యాన్ని పెంచాయి, కానీ

తరచుగా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. అధికంగా వేటాడడం వల్ల అనేక చేపల జనాభా గణనీయంగా తగ్గింది. బాటమ్ ట్రాలింగ్ వంటి విధ్వంసక పద్ధతులు సముద్ర గర్భాలను దెబ్బతీస్తాయి, ఆవాసాలను నాశనం చేస్తాయి. బైక్యాచ్, లక్ష్యం కాని జాతులను ఉద్దేశపూర్వకంగా పట్టుకోవడం జీవ వైవిధ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఓవర్ ఫిషింగ్ ఆహార గొలుసులకు అంతరాయం కలిగిస్తుంది. ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థలలో అసమతుల్యతకు దారితీస్తుంది. మానవ కార్యకలాపాలు క్లిష్టమైన జల నివాసాలను నాశనం చేస్తాయి. అటవీ నిర్మూలన మరియు పట్టణీకరణ నదులు మరియు సరస్సులలో అవక్షేపణకు దారితీస్తుంది. నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఆనకట్టలు సహజ నది ప్రవాహాన్ని మారుస్తాయి. చేపల వలస మార్గాలకు అంతరాయం కలిగిస్తాయి. తీర ప్రాంతీయ అభివృద్ధి మడ అడవులు మరియు చిత్తడి నేలలను నాశనం చేస్తుంది. ఇవి తీర ప్రాంతాలను రక్షించడానికి, జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడానికి అవసరమైనవి. పగడపు దిబ్బలు, పర్యాటకం, కాలుష్యం, విధ్వంసక చేపలు పట్టే పద్ధతుల వల్ల దెబ్బతిన్నాయి. నివాస నష్టం జీవ వైవిధ్యాన్ని తగ్గిస్తుంది, పర్యావరణ స్థితిస్థాపకతను బలహీనపరుస్తుంది. ఇది రికవరీని మరింత కష్టతరం చేస్తుంది. జల జీవావరణ వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పరిరక్షణ అనేది ప్రపంచ ప్రాధాన్యతగా మారింది. జలచరాలను రక్షించడానికి వ్యక్తిగత మరియు సమిష్టి కృషి అవసరం. వ్యక్తిగత స్థాయిలో సాధారణ చర్యలు గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను వేయకుండా చేయడం, నీటిని సంరక్షించడం జల పర్యావరణాలను రక్షించడంలో సహాయపడతాయి. స్థిరమైన మత్స్య ఎంపికలకు మద్దతు ఇవ్వడం బాధ్యతాయుతమైన ఫిషింగ్ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. కమ్యూనిటీలు నీటి వనరులను శుభ్రపరచడానికి, చిత్తడి నేలలను పునరుద్ధరించడానికి, మడ అడవులను రక్షించడానికి చొరవ తీసుకోవచ్చు. వైఖరి మరియు ప్రవర్తనలను మార్చడంలో అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ స్థాయిలో కాలుష్యాన్ని నియంత్రించడానికి, ఓవర్ ఫిషింగ్ నిరోధించడానికి, అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి కఠినమైన నిబంధనలను అమలు చేయాలి. సముద్ర రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. సముద్రాలు, నీటి వ్యవస్థలు సరిహద్దుల్లో పరస్పరం అనుసంధానించబడినందున అంతర్జాతీయ సహకారం కూడా అవసరం. జల జీవితం కేవలం పర్యావరణ ఆస్తి మాత్రమే కాదు, ఇది మన గ్రహానికి జీవనాధార వ్యవస్థ. మన నీటి వనరులను మనం కాపాడుకుంటే మన భవిష్యత్తును మనం కాపాడుకుంటాం. కానీ మనం వాటిని దోపిడీ చేయడం, నిర్లక్ష్యం చేయడం కొనసాగిస్తే దాని పరిణామాలు జలచరాలపై మాత్రమే కాకుండా మనతో సహా అన్ని రకాల జీవులపై ప్రభావం చూపుతాయి. మనం ఒక క్షణం ఆగి మనం ఇంతవరకు మాట్లాడుకున్న వాటి గురించి ఆలోచించుకుందాం. మనం నీటి యొక్క ప్రశాంతమైన అందాన్ని చూపించడం ద్వారా ప్రారంభించాం, కానీ ఆ ప్రశాంత ఉపరితలం క్రింద ఒక డైనమిక్ సజీవ ప్రపంచం ఉందని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది భూమిపై ఉన్న సమస్త జీవులకు మద్దతు ఇస్తుంది, నిలబెట్టుకుంటుంది, కాపాడుతుంది. జలచరాలు మనకు దూరంగా లేదా వేరుగా ఉండేవి కావు. ఇవి కేవలం మహాసముద్రాలు, నదులు లేదా సరస్సులకు మాత్రమే పరిమితం కాదు. మన ఉనికితో లోతుగా ముడిపడి ఉన్నాయి. మనం పీల్చే గాలి, మనం తీసుకునే ఆహారం, మనం అనుభవించే వాతావరణం, మనల్ని నయం చేసే మందులు కూడా ఒక విధంగా లేదా మరొక విధంగా జల జీవావరణ వ్యవస్థల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి. జలచరాలు వృద్ధి చెందినప్పుడు భూమిపై జీవం వృద్ధి చెందుతుంది, కానీ అవి బాధపడినప్పుడు ప్రభావాలు బాహ్యంగా అలలు చివరికి మనకు చేరుతాయి. ప్రతి నీటి చుక్క ప్రాణం కలిగి ఉంటుంది, అది మనకు కనిపించదు. ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే మైక్రోస్కోపిక్ ప్లాంక్టన్ నుండి పర్యావరణ సమతుల్యతను కాపాడుకునే విస్తారమైన సముద్ర జీవుల వరకు ప్రతి జీవికి ఒక పాత్ర ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ప్రతి చర్య, అది వ్యర్థాలను పారవేయడం, వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం లేదా పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, ఈ సున్నితమైన సమతుల్యతపై ప్రభావం చూపుతుంది. ఈ పర్యావరణ వ్యవస్థల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన స్థాయిలో మనం నిలబడి ఉన్నాం. మనం వాటిని దోపిడీ చేయడం మరియు నిర్లక్ష్యం చేయడం కొనసాగిస్తామా, లేదా వాటిని రక్షించడానికి మరియు సంరక్షించడానికి ఎంచుకుంటామా? సమిష్టి బాధ్యత తీసుకుందాం. మనం కేవలం నీటి వినియోగదారులం మాత్రమే కాదు, నదులను జీవనాధారాలుగా, సముద్రాలను వాతావరణ నియంత్రకాలుగా, చిత్తడి నేలలను జీవ వైవిధ్య రక్షకులుగా గౌరవిద్దాం. చిన్న చిన్న చర్యలు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని సంరక్షించడం, అవగాహన కల్పించడం వంటి కలిసి

0: శక్తివంతమైన మార్పును సృష్టించగలవు. ఈరోజు మనం తెలివిగా ప్రవర్తిస్తే నదులు ఎప్పటికీ శుభ్రంగా ప్రవహించి మహాసముద్రాలు ఉత్సాహంగా ఉండి జలచరాలు దాని గొప్పతనం మరియు వైవిధ్యంతో అభివృద్ధి చెందుతూ ఉండే ప్రపంచాన్ని భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందజేయగలమని మనం నిర్ధారించవచ్చు. అవగాహన ఒక మంచి పని చేయడానికి ప్రారంభం.
1: ఇంతవరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలచరాల జీవన విధానం, వాటి సంరక్షణ శ్రీ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు శుభ సంకల్పం చిత్ర నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి ఆలపించిన పాట విందాం. గీతరచన సిరివెన్నెల.

బాధ్యతగా జరుపుకుంటున్నాం. ప్రకృతి నుండి స్ఫూర్తి పొంది మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. బయట వేడి వాతావరణం ఈరోజు అసలు చూస్తేనే తెలుస్తోంది. మరి అప్పట్లో అంటే ఓ 30 సంవత్సరాలు వెనక్కి చూస్తే వేసవిలో ఎండలు కాసినా ఇంత వేడి ఉండేది కాదు. ఊళ్ళల్లో పెద్ద పెద్ద చెట్లు, చల్లని గాలులు, జూన్ నెల వచ్చేసరికల్లా వర్షాలు, ఇలా కాలానుగుణంగా ఉండేది. మరి ఇప్పుడో మార్చి రాకుండానే బాణుడు భగ్గుమంటున్నాడు. దీనికంతటికి కారణం పర్యావరణం కలుషితం కావడమే. మరి మన పర్యావరణాన్ని పరిరక్షించుకునే కొన్ని విషయాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వినేద్దాం. మరి ఆ చిత్రం కోసం మిక్కీజే మేయర్ సంగీత సారథ్యంలో చిత్ర, సాయి శివాని, అభయ్ జోత్ పుర్కర్ బృందం పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం

ప్రతి ఏటా జూన్ 5వ తేదీన జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను మనం ఒక ముఖ్య ఉద్దేశంతో జరుపుకుంటున్నాం. ఈ ఏడాది అంటే ఈ 2026వ సంవత్సరం క్లైమేట్ యాక్షన్ మన భవిష్యత్తు వాతావరణం గురించి ప్రకృతి నుండి స్ఫూర్తి.

అంటే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం, భూగర్భ జలాలను రక్షించడం, ఇంకా పర్యావరణ మార్పులపై తక్షణ చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఎంపిక చేయడం జరిగింది. మరి లక్ష్యాలను చేరడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. పర్యావరణ పరిరక్షణలో మనము భాగస్వాములం అవుదాం. కార్యక్రమంలో ఇప్పుడు పీసుశీల గానం చేసిన పాట విందాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు, చిత్రం మేఘ సందేశం.

పర్యావరణ పరిరక్షణ అంటే గాలి, నీరు, భూమి, వాతావరణం ఇవన్నీ కలుషితం కాకుండా చూసుకోవడమేనండి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం. బయటికి వెళ్ళినప్పుడు గుడ్డతో చేసిన సంచులు, చేతి సంచులు ఉపయోగించామనుకోండి, వస్తూ వస్తూ కూరలో లేకపోతే ఇంట్లో కావలసిన వెచ్చాలో హాయిగా తెచ్చేసుకోవచ్చు. వీలైతే ఆ దుకాణంలో

కాగితం పొట్లం కట్టివ్వమని చెప్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గిద్దాం. పర్యావరణ పరిరక్షణలో మనవంతు బాధ్యతల్ని మరిన్ని తెలుసుకునే ముందుగా మరో పంచిపాటు వినేద్దాం. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన బేటూర్ సాహిత్యం. చిత్రం సీతారామయ్య గారి మనవరాలు.

అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ 2.0 పథకాన్ని ప్రవేశపెట్టింది. అమృత్ 2.0 పథకం ద్వారా భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ రవాణా, పచ్చని ప్రదేశాలను అభివృద్ధి చేయడం, పార్కులను అభివృద్ధి చేయడం మరియు మోటారు లేని రవాణాను ప్రోత్సహిస్తోంది. పట్టణ ప్రాంతాల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రూపొందించబడిన అమృత్ 2.0 పథకం యొక్క పూర్తి వివరాలకు https://amrut.mohua.gov.in వెబ్సైట్ను దర్శించగలరు.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచే ప్రధాన ఉద్దేశంతో అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్

ఇంద్రా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ బృందం ఆలపించిన పాట విన్నారు. ఇప్పుడు సమయం 3:39 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ విశేషాలు వింటున్నారు. ఇవాళ రేపు చూస్తుంటే ప్రతి కుటుంబంలోనూ మనిషికో వాహనంలో ప్రయాణం చేస్తున్నాం. దీనివల్ల వాతావరణ కాలుష్యంతో పాటు ఇంకా మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటో చెప్పండి. అదే ట్రాఫిక్ జామ్. దీనివల్ల సమయానికి గమ్యానికి చేరలేం. కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు ఇంక అసలు చెప్పక్కర్లేదు. మరి ఈ సమస్యలకి మనమేం చేద్దాం? దగ్గర దూరాలకి నడిచి వెళ్దాం లేదా సైకిళ్ళని ఉపయోగిద్దాం. దీనివల్ల ఇంధన పొదుపు, మనకి మంచి వ్యాయామం కూడా. మరి దూరంగా అంటే నడిచి వెళ్లే దూరం కాకపోతే ఒకే మార్గంలో ప్రయాణించే 4-5 కలిసి మన ప్రాంతంలో వాళ్ళందరం కలిసి కార్ పూలింగ్ చక్కటి చిట్కా. రోజు వెళ్లే స్కూళ్ళకి ఆఫీసులకి మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఏమంటారు? మరి కార్యక్రమంలో ఇప్పుడు నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, స్వర రచన ఎస్ఏ రాజ్కుమార్.

వాతావరణంలోని గాలి కాలుష్యం నివారించడానికి మొట్టమొదటగా మనం చేయాల్సిన కనీస బాధ్యత మొక్కలు నాటడం. వృక్షో రక్షతి రక్షితః అన్నారు కదండి. మరి మన ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా మొక్కల్ని బహుమతిగా ఇవ్వడం అలవాటు చేసుకుందాం. దీనివల్ల ప్రతి ఇంట్లోనూ మొక్కలు పెరుగుతాయి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు, అంతేకాకుండా మనల్ని వాళ్ళు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మరి నేను ఈ మధ్య మా అబ్బాయి పుట్టినరోజుకి ఇచ్చిన పూల మొక్కలు పూసినప్పుడల్లా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నా స్నేహితులంతా. కార్యక్రమంలో ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా చంటి చిత్ర నుండి ఇళయరాజా సంగీత సారథ్యంలో చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జంటగా పాడిన పాట విందాం.

0: విహారయాత్రలు ప్రయాణాలలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయటం చాలా పొరపాటు. సమయాభావం వలనో తొందరగా గమ్యానికి చేరాలన్న తపనతో తినుబండారాలు, పలహార అవశేషాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్న చోటనే వదిలేయటం పర్యావరణానికి ఎంతో హానికరం. సమస్త జీవకోటికి అపాయం కలుగజేస్తాయి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు. ఆ అవశేషాలు మిరింగినటువంటి జలచరాలు, జంతువులు ఉక్కిరిబిక్కిరై చనిపోవడం వంటి సంఘటనలను తరచూ చూస్తూనే ఉంటాం. ఆ అవశేషాలు పక్షులు, జంతుజాలాలకి హాని చేయడంతో పాటు పర్యావరణంలో కలిసిపోతున్నాయి. నీటి ప్రవాహంతో నదులలో కలిసిపోయి నదులను కలుషితం కూడా చేస్తున్నాయి. ప్రయాణాల్లో మనం వాడిన వ్యర్థాలు జాగ్రత్తగా పోగు చేసి వాటికి కేటాయించిన స్థలాల్లో చెత్తబుట్టల్లో పడేయడం మరిచిపోవద్దు. ఆనందమయ ప్రయాణాల్లో పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛ భారత్ ను సాధిద్దాం.
1: జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్.
2: పర్యావరణ పరిరక్షణలో మరొక ముఖ్య బాధ్యత పరిసరాల పరిశుభ్రత. మరి మన వరకు మనం మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఇంటి ముందు వర్షం నీళ్లు నిలవకుండా చూసుకోవడం, రోజువారీ చెత్తను తడి పొడిగా వేరు చేసి విడివిడిగా చెత్తపుట్టలను ఉపయోగించడం చేయడం వల్ల పొడి చెత్తను మొక్కలకు డ్రై కంపోస్ట్గా వాడుకోవచ్చు. ఇంకా ఇంటి చుట్టూ క్రిమికీటకాదులు చేరకుండా చూసుకోవడం వంటివి తప్పనిసరిగా పాటిస్తే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, పర్యావరణం పరిరక్షించబడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి చిత్ర నుండి శంకర్ మహాదేవన్ గానం విందాం. సాహిత్యం శ్రీమణి.

మనందరం మన కనీస అవసరాలు అవసరం అనడం కన్నా మనం జీవించి ఉండడానికి పొందే గాలి నీరు ఆహారం ఇవన్నీ ప్రకృతి నుంచే పొందుతున్నాం. సకల ప్రాణికోటికి పర్యావరణమే మూలాధారం. ప్రాణికోటి లేకపోయినా పర్యావరణం అలాగే స్థిరంగా ఉంటుంది. కానీ ఆ ప్రకృతే కాలుష్యరహితమైతే మన మనుగడ చాలా కష్టం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మనం చేసే ప్రతి క్రియని పర్యావరణానికి అనుకూలమా కాదా అని ఆలోచించి ముందడుగేద్దాం. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం. ఈనాటి మన మధురమైన సమయంలో చివరిగా రఘు దీక్షిత్ ఆలపించిన రామజోగయ శాస్త్రి సాహిత్యం చిత్రం జనతా గ్యారేజ్.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలు ఆపాత మధుర చిత్రగీతాలు రసగుళికలు ప్రసారమవుతాయి. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం